కంఠే కురుక్షిధిపతే తవ సుప్రభాతం. ఏలాది సంస్కృత సుగంధి నదీ జలాడ్యై హైమైర్ఘటై నిజ శిరో విద్రు